0: కొనండి సార్. Just to confirm, you checked 17th to 41 in your UTL?
1: Confirm on the